ఆదనాథ గాధపురక సోదరం కరం ప్రవీణ్ జంత్ర మంత్రణ తంత్ర జాకు ఆదపురక పార హస్త కీట విఖే బస సబ ఠోర మై నిర్ధార జాత పాదన తాత జాకు మంత్ర మాతన మిత్ర సర్వ ఠోర విఖే రంభయో జయ చక్ర చిహ్న చిత్ర ఆద దేవ ఉదార మూరత గాధనాత అనంత ఆద అంత న జానియ అభిఖాద దేవ దురంత దేవ భేవ న జానహి జయ మరం వేద కతేవ సనక ఔసన కేశ నందన పావహీన హసేవ జాచ కిన్నర మచ్చ మానస మురుగ ఉర్గ పార నేత నేత పుకార హి శివ సకర ముఖచార సర్వ సబత పతార కే తర జాప హి జయ జాప ఆద దేవ గాద తేజ నాద మురత అతాప జంత్ర మంత్రణ ఆవై కర తంత్ర మంత్రణ కీన సర్వ ఠౌర రహ్యో విరాజ ధిరాజ రాజ ప్రవీణ్ జాచ గంధర్వ దేవదానో న బ్రహ్మ క్షత్రియ న మాహే వైశ్రంకే విఖే విరాజ శూద్ర భీ వహ నాహే గూఢ గౌడన భీల భీకర బ్రహ్మ శేక స్వరూప రాత దివసన మద ఉర్ధన భూమ కాస అనూప్ జాత జనం న కాల కరం న ధరం కరం విహీన తీర్థ జాతరణ దేవ పూజా కోరకే నధీన్ సర్వ సబద పతార కే తర జానియ జయ జ్యోత శేష నామ సహంస ఫణ నేత పూరణ హోత సోద సోద హటే సభాసుర విరోధ దానవ సరబ గాయ గాయ హటే గంధర్వ గవాయ కిన్నర గరబ పడత పడత థకే మహాగవ గడత గాడ అనంత హార హార కహయో సభో మిల నామ నామ దురంత వేద భేద న పాయో లఖయో న సేవ కతేబ దేవ దానవ మూఢ మానో జశ న జన్నయ జీవ భూత భావ భవాన్ భూపద ఆదనాథ అనాథ అగ్న పాయ జలే తలే